0: ప్రైజ్ ఇన్ ది యువ సంగీత సామ్రాట్ కాంపిటీషన్ అండ్ ది రాగ లయ ప్రభ అవార్డ్. అడిషనలీ షీ కో ఆథర్డ్ ది బుక్ కీర్తనాస్ ఆఫ్ కర్ణాటక అండ్ రికార్డెడ్ 101 కాంపోజిషన్స్ అండర్ ది దాసార్చనే ప్రాజెక్ట్.
1: ఆజ్ కే సంగీత్ కార్యక్రమ్ మే ఆప్కో వయలిన్ పర్ సాత్ దే రహీ హై తన్మయీ ఉపంగళా ఔర్ మృదంగం పర్ హై సునాద్ కృష్ణ అమయ్ ఔర్ మోర్సింగ్ పర్ హై బాలకృష్ణ హొసమనే. అర్చనా ఉపాధ్యాయ్ అప్నే కార్యక్రమ్ కి శురువాత్ లాల్గుడీ జీ జయరామన్ జీ కి ఏక్ రచనా ఎంతో ప్రేమ వర్ణా సే కర్ రహీ హై జో రాగ్ బహుదారీ ఔర్ ఆది తాల్ మే నిబద్ధ హై.
0: ఇన్ టునైట్స్ కాన్సర్ట్ షీ విల్ బి అకంపనీడ్ ఆన్ ద వయలిన్ బై తన్మయీ ఉపంగళా, on the mrudangam by Sunada Krishna Amai, and on the morsing Balakrishna Hosmane. Archana Upadhyaya will begin her concert with Yento Prema, a varna in raga Bahudari set to Aditala, composed by Lalgudi G. Jayaraman.